0: గారే గారే
1: గరబడే
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక
0: గారే గారే
1: సూర కి తరజే ఇన్నాయా ఏదో